ఇది నచ్చగల ఫ్రాంక్లిన్ గిరోయ్ నంబర్ వన్ నితిన్ డాగ్ చూకొస్తుంది 105,000 కూబెర్ విరిగే జితాగే నచ్చని మిచన్యాన్ గుత్కి టింగి నంబర్ వన్ ఫ్లాంగ్రీన్ ఫ్రాంక్లిన్ గిరోయ్ 105,000 కుతు మామన్ దగ్గర చూకొస్తుంది నేమజే నై గజే నై నితంగ్ నంబర్ స్టార్ 274 ఆశం టిగిటిట్ నంబర్ 5 Imagine tikiti no number 5 kitu kostonde ni kunne nguet ogo lengu tu mo itil tikiti se angwan koyote ya gazet goti tu mo itil tikiti se angwan koyote ya gazet kitu kostonde ni ndi ange ya sha ogo me tu o ginyo genyo ruwe nwi gino tin wagi jan tu kitu kostonde kap ko lene sa tangwan ko keto je bwana Webster kurini Kwa maisha itangu mani daigo sekta mani kitu jyotinye Ata jibu wana Webster kuriri